0: సంప్రతి వార్తాహశ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః సాయంకాలే పంజాబస్య జాలంధర్ నగరాత్ ఆభాసీయ మాధ్యమేన దేశస్య వింశతి రాజ్యేషు పునర్వికసితానాం పంచసప్తతి రేలస్థానకానాం ఉద్ఘాటనం అకరోత్. ఏతేషాం స్థానకానాం అమృత్ భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం ఆధునికీకరణం జాతం. ఏషా యోజనా విశ్వస్య బృహత్తమాసు స్థానక పునర్వికాస యోజనాసు అన్యతమాస్తి. ప్రాయః 77,500,000,000,000 రూప్యకాణాం వ్యయేన వికసితాని ఏతాని స్థానకాని యాత్రిసౌవిధ్యైః సమలంకృతాని సంతి. పునర్వికసితేషు స్థానకేషు పంజాబస్య జాలంధర్ క్యాంట్ SAS నగరం, శ్రీ ముక్తసర్ సాహిబ్, శ్రీ ఆనందపుర సాహిబ్ ఇత్యేతేషాం స్థానకానాం సమావేశః అస్తి. తదతిరిక్తం గుజరాత్, ఒడిషా, దక్షిణ రేల క్షేత్రాణాం అనేకాని స్థానకాని అపి అత్ర సమ్మిళితాని సంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి కరటోలీ అంబాలా రేలసేవాం, అమృత్సర్ వారాణసి సంత రవిదాస్ ఎక్స్ప్రెస్ చేత్యేతాభ్యాం హరితధ్వజం ప్రదర్శితవాన్. ह्यः जालंधरे प्रधानमंत्रिणा लोकार्पितानि राष्ट्राय समर्पितानि च एतानि पुनर्विकसितानि स्थानकानि एते द्वे रेलसेवे च रेलमार्गावसंरचना परियोजनानां भागाः सन्ति. एतासां परियोजनानां व्ययः 77,500,000,000 रूप्यकाधिकः अस्ति. అవసరేస్మిన్ ప్రధానమంత్రి అవదత్ యత్ పంచసప్తతి పునర్వికసిత రేలస్థానకానాం ఉద్ఘాటనం భారతీయ రేల విభాగస్య విగతేషు కతిపయ వర్షేషు అభవత్, తీవ్ర పరివర్తనస్య ద్యోతకం చ అస్తి.
1: केंद्र की भाजपा सरकार की भी प्राथमिकता है भारत के हर नागरिक की सेवा, भारत के हर नागरिक का जीवन आसान बनाना और उसे आगे बढ़ने के लिए नए नए अवसर उपलब्ध कराना, और इसलिए हम नागरिक देवो भव इस मंत्र पर चल रहे हैं. गरीब हो, मिडिल क्लास हो, ऐसे हर परिवार को बेस्ट से बेस्ट सुविधा मिले, ये हमारा प्रयास है. और नागरिक देवो भव का ये भाव हमारे काम में दिखता है.
0: పూర్వాన్ని ఏవ ప్రధానమంత్రి హర్యాణా రాజ్యస్య జింద్ రేల స్థానకాత్ భారతస్య ప్రథమాయ హైడ్రోజన్ ఇత్యనేన చాలిత రేలయానాయ అపి హరితధ్వజం ప్రదర్శితవాన్. ఏతత్ రేలయానం జింద్ సోనిపత్ రేల స్థానకయోః మధ్యే సంచరిష్యతి. అథ 91 కిలోమీటర్ మితా దూరతా ప్రాయః 2 హోరాయాం పూర్ణం కరిష్యతి. వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల హ్యః ఎస్టోనియా దేశస్య రాజధాన్యాం తాల్లిన్ నగరే తత్రత్య విదేశమంత్రిణా మార్గుత్సాహ్యకనా ఇత్యనేన సహ మేళనం విహితవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత్ ఎస్టోనియా దేశయోః మధ్యే వ్యాపార నివేశ అంకికీయ పరివర్తన సైబర్ సురక్షా ప్రౌద్యోగికీ చేత్యేషు క్షేత్రేషు సహయోగస్య సుదృఢీకరణ విషయే విచార విమర్శ కృతః. అనంతరం సాఖ్యకనా ఇత్యస్య ఉపస్థితౌ మంత్రిణా భారత్ ఎస్టోనియా వ్యాపార మంచం అపి అభిసంబోధితం. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ గతరాత్రౌ పశ్చిమ బంగాళ రాజ్యస్య త్రిదివసీయాయాం యాత్రాయాం సిలిగుడి ఇత్యత్ర సంప్రాప్తవాన్. సిలిగుడి నగరస్య బాగ్డోగ్రా విమానస్థానకే ఆగమనావధౌ పశ్చిమ బంగాళస్య ముఖ్యమంత్రిణా సువేందు అధికారిణా తస్య స్వాగతం విహితం. శ్రీషాహ అద్య జుమాగాచ్ నగరస్య సీమాచౌకీ ఇత్యత్ర VSF ఇత్యస్య 18వ బటాలియన్ ఇత్యస్య భ్రమణం కరిష్యతి. బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయ క్రీడికా తథా ద్వివారం ఒలింపిక పదక విజేత్రీ PV సింధుః అద్య ప్రాతః టోక్యో నగరే జాపాన్ ఓపెన్ క్రీడాయాః మహిళా ఏకలస్య ఉపాంత్య చక్రీయ స్పర్ధాయాం చీన దేశస్య చేన్ యుఫేయ్ సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.
2: నమస్కార్.